0: بسم الله الرحمن الرحيم بسمك ربي وضعت جنبي وبك أرفعه فإن أمسكت نفسي فارحمها وإن أرسلتها فاحفظها بما تحفظ به عبادك الصالحين ماني ميالاج بري رسكلاكو మీ అలాగే అరికటి బావని అది ఉఫులని ఇబరస్కలాంగే ఇస్ముఫులుగె బరకాతు ఫహి మీ అలాగే నిదీగే తెరేగా ఇబరస్కలాంగే మీ అలాగే ఫురాన గెందవాఫి నమ ఎ ఫురానయ రహ్మెల్లవ్వాఫాందే అది ఎ ఫురాన దూకొల్లవ్వాఫి నమ ఎ ఫురాన రక్కాతిరి కొద్దెవ్వాఫాందే ఇవరస్కలాంగి సాలిహు అరుతకు రక్కా తెరి కొద్దివ్వా ఫదాయి
1: ఇంహా సదర్స్తే గసాలిస్ నువే కిలో హార్ట్స్ మీడియం వేవ్ అడ్డిహ నువే మెగా హార్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
2: దివే హిరాజ్చే కే అడు
3: దివే బహుగే ఫుంగ్ ఐగుద్మా షోగరు అఫరాతకం ఖాసకొ దివే రాజ్యాడు ఉంగిడిస్తేనీ
4: Was war?

0: తెలియవన్నా తెలియవన్నా కూడా ఒక సత్కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగ హింగమ జోమక మాడు ఆఫాణ
2: జిహాన్గె మమ్మ మీద నా బద్దల కొల్లం గెంగుస్ పలాశ
3: కుచ్చ కుడుంగి పేడత
4: కుజ్జకు వేణు ఇదనక
3: అంగి కుచ్చ కుడు తీవ పాడు
5: ఎహారా మిహారుగె తఫాత్ ఇహుసాస్ తవ్గె రేడియో డ్రామాత దివ్యరాజ్యగాడుగె యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివ్వేనె ದಿವ್ಯರಾಜಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲಬ.
6: ಎಂಗಾ ಸತರ್ಸೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹಣುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
5: ದಿವ್ಯರಾಜ್ಯಗೆ ಅಡು
7: ಮೆಹರ್ ಕಡಿಂಗ್ ಎಗಾರ ಗಡಿ ಫನರ ಮಿನಿಟ್ ಮೀ ದಿವ್ಯರಾಜ್ಯಗಾಡು.

0: తిరిగి అహారం చాలి అహారం విశాఖ ఆల్గొనస్ మిశ్రమంగా మిగతా మొత్తం మీరు ఇటయా కొరి తిరిస్ నువాహర ఐమ్మహ హైద్వస్ గొప్ప ఆల్గొన కెరియా బోడు బ్యా ఉన్నాని బ్రహ్మ దిది అక్కీ జనలే అక్కీ ఒళైప ఏ మాల్గొన మెంగే బొండు మా వరకొదమా భయం హాయత్ ఆల్గొన మెంగే ఎహరిహెన్ తిబే మీహన ఉత్తర బస్
1: బోట ఫెనిగి లామతరు అతరు హుండే మరహం దుంగిస్మా గుడువని ఇంగత దెన్ ఏరు మిదక్కని ఆస్తే అడ్డి హద్య నువ్వన హరు గాక మిదక్కని ఇంగత ఏరు బోట ఫెను ఎయి వరబ్బుడు కమింగ ఇంగత ఏ రాజ్యకి వసీరిత్త కాచి వరం మద దెత్తోది ఎహమీమ ఏరు ఎహం కణుమ కణుం గవాదా ఖిలాఫ రాజ్య సరహద్ద హుద్దనితి వన్న మస్ఫూర్త హమ సర్కార కాన్ఫిస్కేట్ కూడవాణి నంగవాణి ఎహమ ఏ వర బోడు కమ ఏరు ఏతో దెన్ కంత దిమాగతం ఎఖమా గుళేగతం హమ వరం అవహ ఫియోళం జేకం ఒక బాతీవే ఆగు మసెక్కి కురి ఎవగు అనే పబ్లిక్ సేఫ్టీకి ఇస్బేహుళక గుళేతో దెన్ ఎగుతం అనే కురి మసక్కత తిరిగి ఆవు మసక్ కురి ఏరుగి పబ్లిక్ సేఫ్టీకి జ్ఞాపకం ఉన్న ఇలియాస్ ఇబ్రాహిం ఏమని ఫాన్ ఆ గుళెత్తు ఆవు మసక్ కురి ఆవు ఏరు దుహా కోసం బేవడాక వాహకేసిన దక్క దన్న ఎన్న మెస్ ఫోన్ నంబర్ తా హోదాగి ఉడుబానక గబు కురే హురి హాది మాలిక ఆవు గుళాఫ్ మెసేజెస్ పాస్ కురం ఉంది ఇంగత దెన్ ఇరుకోకం ఏమని ఫాన్ గుళవాహ విధాలు తిమన్న గుళిం హెయ్యే తిఫీహం నూనె గుళం మసై కూర హెయ్యేవ దెన్ ఆవు దెన్నే మిహి మిహి బిగెన్నే మీ ఉళని మికమా గుళం మసై కూరి దెన్ విదాళు తికమా ఇవ ఉడువమే విదాళు ఎఫ ఫోన్ బేవిత హమ కుడ ఇరుకుల తెరేగ సిఫాంగెన్ ఏరు ఇసుకో తిబ్బే బేహుంగ తెరేం ఏరు కి అని లెఫ్టినెంట్ కి అని ఇతో ఎకమకు థిమ్ ఫంగ్ ఫెన్నం ఉన్నాను ఇతో ముహమ్మద్ జాహిరా ఆదం జాహిరా ఇంగతో హుస్సేన్ ఇబ్రాహిం ఫులా మరుహం ఎబేహం వడాతి ఆదాత్ వడాఫ మీ హిసాబం మసెక్క ఫెట్టిజ్ అనే వీనస్క సిఫాన్ లామతుల వడాన్ను దెన్ సిఫాన్కే కమ్యూనికేషన్ నుహున్నా తీవే సదన్ రీజన్ అఫీహుగే అనే కమ్యూనికేషన్ బేణం కురి దెన్ ఆగుండు ఎకముగా ఎబేహున్న వారే హితిరి వేదిని కమ్యూనికేషన్ కంతవు నిమిగిన్ ఎబేహం అనే బోటు హిప్పా మాలి వడాన్ ఇరు అవును హురిన్ దూరుగ బలహట్ట అని ఫాలంకారి ఇంకతో రైస్ ఆఫ్ హాది మాదు ఏను వీనస్ క్యా అనే లోంచి వడాతి ఏ ఏరు అనే హగిగతుగా రాజ్య రైస్ దాతుడు కురవన్న లోంచ్ ఎన్ను ఏగ ఎబేహం వడాతి ఇంకతో మిన్న లోంచ్ ఆ గుళేగు హమజేగి ఫూరి ఇంకతో ఎక్కముగు తెరేగ మిదిన్నే హిందే ఎక్కడ నిమిగిన ఎబేహం వడాయిరు ఆగుండు సిత్ హురిం బలహట్ట ఇంకతో ఎబేహం ఫ్యాబా వడాన్ ఇరు ఎక్కము తెరే హమ సౌస్ కట్టి ఎక్కము తెరే ఉడవు నిమిదే వారు షౌగు వరకే మాకొద్దాం దెన్ ఎదో ఆగు హితం మేరని అనే మిక్కహాల ఎక్కమిక బాయర్ వేవే నమే హితం మేరని ఇంకతో ఇదే హమ విషయ దిత్త ఎక్కమ కంతి మాయ బదులు అల్లాహ్ రాత్ కృతి దెన్ రాజ్య ఏగ ఫహం హిఫి బోట్ హమ హోదు కణు ఎ బోట్ హిషుముకు తెరేగ సాగు బావెరివిన్ ఎర్ సిఫాంగి హిద్మత్ సిఫాంగి హిద్మత్ బావెరివిన్ అది ఎ బోట్ హిఫాగిన్ రాజ్ మాలి ఆస్ ఫేబి హమ ఫేబి మిహంగు తెరేగ సమ మీ రైసు జుమ్హరియా సలాం కురం ఫేబి మిహంగు తెరేగ సాగు ఉండింది ఏదే మరబోట్ ఇత్తిఫాగ్ ఏ సిఫాంగి బదే ఉండు గోత కి హమ సదర్ నిజన ఒఫ్యు క మి కురబున మసెక్క అది హిసాబం ఇంట్రెస్ట్ నిగి హమ అదెన్ సిఫాంగి వజీఫా క మి ఎం ఎం ఫుర్తమ కురబం జహి వడన్నవి కమకి కోత మి ఏరు అగుణ మి సిఫాంగి బెన హద్య నవన హరత ఏరు అనే మసక్కత ఎంగే మిహకము గవియస్ అది కొమ్మె మిహకము గవియస్ ఏరు ఫోరి ఎద్దాం జేనియతో ముగ్గురు ఫోరి హమ ఎమ్మె ఫుర్తమ కురంజే ఎకమకి మసెక్కె కురంజే నీయతో దెన్ మసెక్కత మిదిన్నవి వర ఆదే ఖిలాఫ్ హడి మసెక్కెస్ కురంజే నీయత హడి మిదిన్నవి నీహం కురం బెన్ను ఆకాహం సాయక కుణి ఉఫులుం నూనియాము అనే ఆమె బతికిం కాయిచ్చే కొండుగ అడువాగిం డబ్బిలెం ఇచ్చి ఉఫులాగిం గెంగుస్ బకరి కొట్ట కాయిచ్చి ఎడుమా ఇక మసెక్కెస్ కురంజే నే గాయకనక హతరు ఫస్మహి బందెం హమ వర బురకు ఎహెం ఉళగిం ఏగి ఏదెం ఏరుగే ట్రైనింగ్ కి బయంగ ఇంగత కంకం తెరేగ ఎహ హాలు గుళంగ ఫాస్ వాం జే ఇంగత
2: ఎంబె అదే మి ఫోర్ మెరం వాక్ విదాన ఏయి వర మి డ్యూటీ అతి మకి అస్కరి హిద మె తెరిం కోరం కి అముహి మసక్క తెతో దే ఎకముగ హందాంతక తజ్రిబా కి కువాతు
1: ఆ ఏయి ఎహ అనే రంగడు హందానే నుంగ ఇంగత ఏ వాగత కి మసారక మిహారుగే జువాన్ కుదిన్న హమ ఇహ్సాసస్ ను కురే నింగతో వాగత కి మిసాక దివ్యరాజ్యగా అడు ఏరు హురితం ఇంగతో మిహారు సెనహియా హాస్పిటల్ ఏ హురితం ఇంగతో పురిమతిగా అదే పాకెత్తా
2: లుణుజారక్కుళు
1: లుణుజారక్కుళు మష